పశ్చిమినకు పశ్చిమినకు జాగాతా జాగాతా కసర్ నెయ్యాల బంగ్ నెయ్యాల పశ్చిమినకు పశ్చిమి.

0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకం
0: గారే
1: సూర్కి తరది సూర్